0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

ఓయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 855-265-5992. The following program is brought to you by VJ Creations.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ డాట్ కామ్.
9: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, SDET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: Rooted in dairy traditions, Gopi Dairy brings you the authentic taste your family has always loved. Gopi's pure ghee, that rich golden aroma that transforms every dish. Made in India, trusted in your kitchen. Our paneer, just two ingredients, no shortcuts. The foundation of countless family recipes. Our whole milk yogurt, creamy, tangy, alive with flavor. No starch, no gums, no preservatives. Just pure, delicious yogurt. Gopi Lassi and Malai. The taste of authenticity in every spoonful. Gopi Dairy. Enjoy the goodness of pure ingredients. Available at your local Bay Area retailers. Join us for Dashera Diwali Dhamaka. Powered by Gopi Dairy. On October 17th at the Alameda County Fairgrounds in Pleasanton. From 12 p.m. to 11 p.m. Visit the Gopi booth and enjoy delicious Lassi.
12: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India. Mantra India.
13: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
14: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunovu kosam.
15: Lace up for a cause. Join the Asha Jyoti annual 10K, 5K and 1 mile run. October 11th at Quarry Lakes Park in Fremont. Run it, walk it, volunteer or just come cheer. Every step supports education and healthcare for over 7,000 underprivileged children in India. Free t-shirts for everyone, medals for the kids, Indian breakfast, donuts, a kids zone and live Bollywood entertainment. Register today at www.asha-jyoti.org. Asha Jyoti, run for a reason.
16: Are you ready to sell your home for top dollar?
13: Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
10: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
13: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
16: Dashara Diwali Dhammaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton. Event highlights: spectacular fireworks, 40 feet Ravan Dahan, Hanuman Idol with Chalisa Sahasrapat, 10 feet Durga Idol with Sindur Kela and Dunuchi Nach, Rath Yatra, Mahamangal Aarti, Disco Dandiya, Ram Leela, two stages with non-stop cultural programs, 20 plus food booths, 150 plus vendor booths, carnival rides, games, Mahakhoj, Grand Treasure Hunt, Bali Tambola, free health fair, free face painting and lot more.
3: For tickets, visit www.aiaevents.org or follow aia.events on social media.
16: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagarajanayya, silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
17: Celebrating 16 years on US Airwaves, Village Lu Radio.
18: America lo unna pravasa bharatiyulandariki mukhyanga mana telugu varandariki na namaskaram. Nenu mee chiranjeevini.
19: Hi, this is Venkatesh here.
18: Andariki namaskaram. Nenu mee Nagarjun.
20: Village Lu srotalaki na namaskaram.
21: Mee Kamal Haas.
22: Hi, I am Gopal.
23: Abhi Ramcharan.
24: Hi, this is Venkatesh.
25: Hi, this is Pravas.
26: Hi, this is Pravas.
27: Hi, this is Alu Arjun.
28: Hi, this is Alu Arjun.
29: Hello guys, this is Ravi Teja.
30: Hi, this is Nagesh Aitnya.
31: Hi, this is Jagpati Babu.
32: Hi, this is Vijay Devarkonda.
33: Hi, this is Nani.
34: Hello all, Nenu Mi Surya.
35: Hi, this is Naveen Polishetty.
36: Hi, Nenu actor Teja Sajjani.
37: Hi guys, Nenu Mi Advisesh.
38: Hi, Nenu Mi Varun Tej.
39: Hi, this is Sharwanan.
40: Hello, this is Sudhir Babu.
41: Hi, this is Anand Devarkonda.
42: Hi everyone, Nenu Mi Roshan.
43: Hi, this is Kiran Abora.
44: Hi guys, this is Nikhil.
45: Hello guys, Nenu Nitinne.
46: Hi, Nenu Mi Srivishnu.
47: Hi, Nenu Mi Gopishan.
48: Nenu Mi Gopishan.
49: Hi, Nenu Mi Santosh Soban.
50: Hi, this is Vishnu Manchu.
51: Hi, Nenu Thiruveer.
52: Hi, this is Siddharth.
53: Hi, Nenu Mi Sandeep Kishanne.
54: North America lone friends andariki namaste, this is Nabdi.
55: Hi, this is Nagashauran.
56: You're listening to Virijallu.
57: You're listening to Virijallu Radio.
58: Meer Vintunni Mee Telugu Show Virijallu.
59: Meer Vintunnaru Virijallu.
60: I wish Virijallu continuous success in the coming years. God bless.
61: తెలుగు సినిమాలని, తెలుగు పాటల్ని, తెలుగు మాటల్ని మనం మరచిపోతున్న ఎంతో మంది అద్భుతమైన కళాకారుల్ని, మహనీయుల్ని, గొప్పవాళ్ళని పరిచయం చేస్తూ ఇలా ఇన్నేళ్లు కొనసాగించి సక్సెస్ఫుల్ గా షోస్ చేస్తున్నారంటే దాని వెనక ఎంతో కృషి ఉంది. మరీ ముఖ్యంగా ఎందరితో కష్టం ఉంది. దానికి గాను ఈ సందర్భంగా నేను విజయ ఆసూరి గారిని, అలాగే కళ్యాణ్ కట్టమూరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలా విరిజల్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉండి ప్రపంచ తెలుగు వారిని దగ్గరకు తీసుకురావాలని ఆశిస్తూ, అలాగే వారి మనసుకు ఈ విరిజల్లు మరింత దగ్గర అవ్వాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.
17: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా.

0: 40 fairgrounds in Pleasanton.
1: Event highlights: 40 feet Ravan Dahan, spectacular fireworks,
0: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
1: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
0: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
2: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
3: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి కవలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడ, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
2: ఓహో,
3: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
2: ఆపరా బాబు,
3: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
2: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
0: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: Hello Bay Area, this is Nagaraj Annaya, your friendly realtor. Are you looking to buy a new home? Well, here are the steps. Assess finances. Define criteria. House hunting but with a patient real estate agent. Make a competitive offer. Home inspection. Secure financing. Appraisal. Title search and insurance. Closing. Move in and celebrate. If any questions, call me to help you find your dream home.
5: For more details, visit nagarajhomes.com.
6: Welcome back to Billy Jallu. I'm your host Kalyan Kattamuri and I have a caller with me on air. Please hold those lines. I'll take your call in 30 seconds. Once again, today we are featuring popular Dandiya / Garba songs. And I just played one song before the break. I'm going to quickly play the song one more time and I'll be taking this caller who's been patiently waiting during the break. Once again, if you recognize what song this is, give us a call 510-573-2562. 510-573-2562. Here's the clip one last time.

0: హాయ్ నమస్తే, హూస్ దిస్?
1: హలో అండి, నేను ఆర్జే.
0: ఆర్జే గారు ఎలా ఉన్నారు సార్? ఆర్జే ఫ్రమ్ డబ్లిన్, రైట్?
1: అవునా సార్. యా, ఇప్పుడు ఫ్రీమౌంట్.
0: ఓ, ఫ్రీమౌంట్ పోయారు.
1: వెళ్తూ ఉన్నా.
0: ఓ, ఫ్రీమౌంట్ వస్తూ ఉన్నారా? ఓకే ఓకే ఓకే.
1: ఫ్రీమౌంట్ నుంచి వెళ్తూ ఉన్నా.
0: వెళ్తూ ఉన్నారా? ఓకే. మీరు కూడా చాలా రోజులు అయినట్టుంది మాకు ఫోన్ చేసి ఆర్జే గారు.
1: అవును సార్, ఇప్పుడే ఇలా కార్ లో కూర్చున్నా, ఇలా కూర్చోగానే రేడియో ఆన్ చేశాను. ఖుషి ఖుషిగా ఉంటుందని చెప్పేసి ఆన్ చేశాను. అంతేగానే మీరు కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు, వెంటనే కాల్ చేశారు.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇలాంటి రెగ్యులర్ కాల్ లిజనర్స్ కాలర్స్ మాకు బ్రేక్ ఇస్తే ఎట్లా సార్? మీరు టైం తీసుకుని మాకు ఫోన్ చేస్తూ ఉండాలట మధ్య మధ్యలో.
1: సార్ అంటే ఇక్కడికి ఈ ప్లాన్ అంతా కరెక్ట్ గా 7:00 బయలుదేరేట్లు ప్లాన్ చేసుకున్నాను.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: 45 minutes లేట్ అనమాట.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. జనరల్ గా ఫోన్ చేశారా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం అని ఫోన్ చేశారా?
1: అంటే
0: తెలీదు సార్, నిజంగా డబ్బులు అన్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో, నా నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటో మీకు తెలుసు. నెక్స్ట్ శనివారం మీ పక్క ఊర్లో ప్లెజెంటన్ లో అతి పెద్ద దసరా దివాళీ ధమాకా అమెరికాలో. వచ్చిన హెల్ప్ ఏంటంటే సార్, మీ ఈస్ట్ బే అంతా మా వాళ్ళు చెప్తారు, ఈస్ట్ బే అంతా వాట్సాప్ బేస్డ్ అని సార్. మీకు కొంచెం హెల్ప్ ఏంటంటే, మా AIAevents.org వెబ్సైట్ కి వెళ్ళి కొంచెం ఆ ఫ్లయర్ డౌన్లోడ్ చేసుకుని ఈజీగా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫోన్ లో. మీ సర్కిల్ డిస్ట్రిబ్యూట్ చేయండి సార్, చాలు. దట్స్ అ బిగ్ హెల్ప్ ఫర్ us.
1: ఫ్లయర్ అక్కర్లేదు సార్ మాది, అయినా మేము వస్తే ఒక్కడే రాము.
0: గ్యాంగ్ రావాల్సిందే,
1: ఒకడో పోడో అన్నట్లుగాను మేము అంతా మంద కిందే ఉంటాం అన్నమాట.
0: బాగుంది సార్, బాగా చెప్పారు. రండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఆర్జీ గారు. బట్ థ్యాంక్ యూ, జస్ట్ ఫోర్ కార్ లో కూర్చొని ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేశారు. It means a lot, and again, these gestures is what we need. So, thank you, Arjay Garu. Drive safe, and we'll see you next Saturday. And
1: పూర్తిగానే కార్ ఇగ్నిషన్ కూడా పూర్తిగా ఆన్ అవ్వకముందే రేడియో పెట్టగానే మీ మాట అన్నమాట, మీరు కాల్ చేయండి నంబర్ అని చెప్పేసి.
0: ఓకే, మీకోసం బంపర్ ఆఫర్, మీకోసం బంపర్ ఆఫర్. మీకు మంచి పాట చెప్పండి సార్, ప్లే చేద్దాం మీకోసం. ఏ పాట కావాలి?
1: ఇప్పుడే సఖి, అంటే దానికి ముందు సఖి తమిళ వర్షన్ విన్నాను, తెలుగు వర్షన్ వింటే బాగుంటుంది. స్నేహితుడా స్నేహితుడా.
0: ఓకే, డన్. మీకోసం ఆ పాట ప్లే చేస్తున్నాను ఇప్పుడే, రైట్ అవే.
1: థ్యాంక్
0: యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes, these things matter a lot for all of us. Again, like I said, we really appreciate you guys listening to us. We really appreciate you guys taking time to call us. And that's what makes our show tick. And we've been on air for 16 and a half years, close to 16 and a half years, only because of all the love and support. So thank you. And thank you, Arjay Garu, for just calling and to say hi. And we're adigaru kabatti meekosam specifically song play chestunanu Sakhi cinema nunchi. Again, I'm pretty sure all of you, language no bar, music has no language, and this song is so popular in multiple languages. I hope you all will enjoy this song. Arjay Garu, this song specifically for you.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: వీరమణి గంటనే

0: చక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: sakte.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
5: మార్నింగ్ అమెరికా. హస్ గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ సమ్మర్ టైమ్ షవర్స్ అండ్ ఫ్యాషన్స్ మూవింగ్
6: అగైన్ వన్ డే అట్
7: Trump Warren.
8: Good morning.
6: What's
7: the message on this?
6: Scraping your house.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Ricky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: దీపోదీపం ఉంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మా జీవితం బాబాయ్ ఓ బాబాయ్ నేటై రుకిందన్న నిమ్మకాయ్ నన్ను పిండేస్తున్నది చూడు ఈ అమ్మ.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
6: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
5: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
6: Privacy evadi kavalandi?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఇంకేంటి
5: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
4: ఓ

0: కంసామిదా.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిదా.
1: కంసామిదా.
0: బై.
1: కంసామిదా.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
8: తెలుగు ఎఫ్ఎం రేడియో విరిజల్లు రేడియో.
7: మజా చేయాలా.
9: మార్నింగ్ అమెరికా. Some good old fashioned summertime showers.
10: Good morning.
11: What's your message?
10: Scraping your eyes.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: baby, let's go on the bullet.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipothe Pohontundi Kada?
10: Undipotham?
9: Yela, Time Aipothundi Kada?
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: చేయదు వెలుతూ.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Have some good old-fashioned summertime showers and thunderstorms.
10: Again, we're looking today at
11: Trump. Good morning.
12: Good morning.
10: What's
12: the message?
10: Scraping your mouth.
13: No.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: But Anita, you're right. Even the other jingle is also extremely popular. Vico turmeric, nahi cosmetic.
1: Vico turmeric. That's what I heard. Yeah. When I was a kid, I used to hear that one. I'm not sure which. This is the older version, or
2: it is older version.
0: But awesome, but you got that right.
2: And actress that featured in that ad is Sangeeta Bijlani.
1: Correct.
2: And I'm sure you probably are looking for you asked another question.
0: We featured it last time, but
2: yeah.
0: Do you remember another ad that Sangeeta Bijlani featured? Another iconic ad.
1: Was it like Nirma? Probably?
2: Yes.
0: Yes. It looks like you have answers to every question in the world. Awesome.
1: Oh, those days were amazing, right? We used to watch the television and wait for the ads too.
0: That is what I'm saying. We used to wait and watch the ads as well. I remember I have few cousins back then who said they have to sit in the movie theater before the ad started. They would not be okay missing the ads. That's how much they love the ads. Yeah. Thank you. Thank you so much. And see you on October 17th, Anita ji. Thank you.
2: Listening to the show, please go to aiaevents.org or Suleka to get your early bird discounts as soon as possible. Yeah.
0: And the next ad, again, that is why people love the ads from those times, because it's iconic purely because of the humor it brought, and why that's the reason it stays with us for a long time. What ad is this? It brings you chuckles, laughs and smile. And that was the impact of this ad. Again, what ad is this? Let's see how many of you remember it. 510-573-2562.
2: And don't forget, today the call is that lucky winners will win movie tickets to the movies, all the movies playing in Cine Lounge, including Drishyam, Hanuman Ansh and all the regional films. And along with one pair of lucky winners will win the Shara Diwali Dhamaka tickets as well. Call us 510-573-2562.
3: Suzuki Samurai.
2: Kya re?
4: No problem.
3: Hey, what about the power? Pick up.
4: Huh? No problem.
3: Yeah? And mileage? Good, huh?
4: No problem.
3: Oh. Can I take a small test ride?
4: Yeah? No problem.
3: Hey, thanks.
0: Okay. Yeah. 510-573-2562. I think we give away the answer, but still we're going to ask you, what ad is this? 510-573-2562. No problem. Yeah, it used to be an iconic phrase. Even now, within friends, we say no problem, because whatever. That is the ad. That is the spirit of the ad. What ad was it? I still will ask that question. 510-573-2562. 510-573-2562.
3: No
4: problem.
3: Hey, what about the power? Pick up.
4: Huh? No problem.
3: Yeah? And mileage? Good, huh?
4: No problem.
3: Oh. Can I take a small test ride?
4: Yeah? No problem.
3: Hey, thanks.
5: Okay. Yeah, what? My bike! Hey, who's that guy? Who took my bike?
4: No problem.
0: 510-573-2562 with no problem as its phrase. I think the ad speaks for itself. Easy to guess. Again, what ad was this? Give us a call. 510-573-2562. 510-573-2562. 510-573-2562.
2: Hello. Welcome to Virijallu.
6: Hello, Andy.
2: Hello. Namaste. Hello. Evar matladutunnaru?
6: Naa peru Elanda Moran, Andy.
2: Meeru Elanda Morane. Endukante chaala rojulu ayindi call chesi.
6: ఏంటండి అసలు అంటే
2: స్లోగా మారిపోతున్నారు మీరు కూడా.
6: లేదండి, ఐ థింక్ ఐ బిన్ సిక్ సో లాంగ్. ఐ డోంట్ నో వై ఐ నెవర్ బిన్ దిస్ సిక్ సో ఫార్ సో లాంగ్. 18th డే ఐ బిన్ లైక్ డౌన్ విత్ కోల్డ్ అండ్
2: సో ఐ
6: నాట్ కాలింగ్ యాస్ ఐ హావ్ బిన్ టు ఎన్ కరియోకి ఆల్సో బికాజ్ ఆఫ్ దట్.
2: సో సారీ టు హియర్
6: ఐ థింక్ లైక్ యు నో ద కైండ్ ఆఫ్ డిసీజ్ ఎలాల్ ఇస్ స్ప్రెడింగ్ అక్రాస్ ద డే అండ్ ద వరల్డ్ ఇస్ ద సేమ్ థింగ్ ఇస్ స్ప్రెడింగ్ విత్ మీ అండ్ ఐ
2: నో నో ప్రాబ్లమ్
6: the cold and flu is not getting rid of me and the world is not able to get rid of the idiot like Elon Musk. So I am the Elon the moron.
2: Ayy babay, okay. Okay. Avanni kevalam maa caller gar abhiprayalu maatrame maaku sambandham ledhu. So cheppandi sir, mee answer
6: enti? I India mottam abhiprayam and prastham 140 crore people have the same opinion. But I'm good that he brought unity among all these people irrespective of color, creed and ethnicity.
2: Okay.
6: And thanks to unity among all of us.
2: Okay.
6: So that's good. That's a good sign.
2: Okay.
6: That's,
2: okay.
6: Suzuki Samurai.
2: Suzuki Samurai. Eppudaina drive chesara?
6: No, I'm always been a, my brother used to have Yamaha and I'm always a fan of Yamaha.
2: Okay. Okay. Okay.
0: And again, hope you recover fast and then
2: ఆయన అన్ని రోజులు ఎందుకు సిక్ అయి ఉన్నారంటే హిస్ గెయినింగ్ హిస్ స్ట్రెంగ్త్ సో హీ కెన్ ఎంజాయ్ ద 17th.
0: ఓకే.
2: Yes.
0: Again, hopefully so you will
6: enjoy the 17th. Yeah.
2: Yes, yeah. Exactly.
0: So the recovery point, I know you never miss our events. So again, get well soon. And then come join us and hope to see you next Saturday.
6: Thank you.
0: And yes, he's right. That is indeed Suzuki Samurai where somebody goes for a drive with somebody else's vehicle and
7: Suzuki Samurai, no problem.
0: Suzuki 510-573-2562 is our studio number. Okay, I'm going to play the next one and then we'll take your phone calls. 510-573-2562 is our studio number. Again, this product I'm pretty sure all of us have used it, especially for those who were in India back in 80s 90s. Again, what product is this? If you recognize this, give us a call. 510-573-2562. And this kid in this ad definitely acted in Telugu movies. I don't know if she acted in Hindi movies. But anyway, what product is this? If you recognize it, give us a call. 510-573-2562.
8: Papa, okay.
9: Coffee?
8: Papa ko nahi chahiye.
9: Chai?
8: Papa ko nahi chahiye.
0: Once again, which product was this? Again, another very popular product that's used in many households. If you recognize this, give us a call. 510-573-2562. Here's the clip one more time.
8: Papa,
9: coffee?
0: Again, all the moms did that, especially during summers. We all definitely cherish this drink. Okay, this product. 510-573-2562 is our studio number. 510-573-2562. Let's take a few phone calls.
2: Hi, welcome to Virijallu.
10: సతీష్ అండి, ఫేమ్ ఆన్ అండి.
2: ఎలా ఉన్నారు సతీష్ గారు?
10: ఇంతకు ముందు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అట్లా కొంచెం కొన్ని మేము కూడా వేసి రెడీగా అవుతున్నాము.
2: ఓకే ఓకే పాపం, మీరు అదే సిక్ అయితే యూనో ఇట్స్ నెవర్ ఏ గ్రేట్ ఫీలింగ్, బట్ అట్లీస్ట్ అందులో ఒక చిన్న సిల్వర్ లైనింగ్ ఏంటంటే కరెక్ట్ గా మన ఈవెంట్ కి నిరాఘాటంగా హైగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అది, కాబట్టి గుడ్, గ్లాడ్ యూర్ రికవరింగ్. సో సతీష్ గారు, ఇది ఏమి యాడ్ చెప్పండి?
10: రత్న.
0: ఉత్తమ విలన్ మా కమలాసన్ ఎలాగో, వీళ్ళందరూ ఉత్తమ శ్రోతలు, ఉత్తమ అభిమానులు విజయ్ గారు. ఎందుకంటే వాళ్ళకి జ్వరాలు వచ్చినా ఈవెంట్ ముందు కానిచ్చేస్తున్నారు, ఈవెంట్ కు వచ్చేస్తున్నారు. మీరు సార్ మహాపురుషులు, మీరు మా ప్రభాకర్ గారు, మీరు సార్, మీరు పురుషులు కాదు సార్, మీరు మహాపురుషు సార్, మహాపురుషు మీరు. ఓకే సార్, వెరీ గుడ్, దెన్ యూఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ వీకెండ్. ఆసమ్ ఆసమ్ ఆసమ్.
2: థ్యాంక్ యూ అండి.
10: Thank you.
2: See you next week. Hello, welcome to Virijallu. Hello.
11: Hello.
2: Hi, you're on air. Who's this?
11: This is Manikumar.
2: Hi, Manikumar. Where are you calling from?
11: I'm from Santa Clara.
2: Santa Clara. Okay. Manikumar ji, did you recognize the ad?
11: I'm just playing something in my...
2: Okay.
11: I just hear the phone number.
2: Okay.
11: I just give a call.
2: Okay. Thank you. And Manikumar ji, what language do you usually speak at home?
11: We speak Telugu.
2: Oh, nice. Thanks, Andy.
0: Manikumar gari, ఇంతకు ముందు మా షో విన్నారా, మొదటిసారి?
2: లేదు, ఇదే మొదటిసారి. ఎందుకంటే మణికుమార్ అని అన్నారు చాలా తడబడి, తర్వాత సెంటర్ క్లారా అన్నారు. మన కాలేజ్ అయితే వీప్ మీద కొట్టి నేనండి సెంటర్ క్లారా నుంచి అంటారు, కానీ ఇంకా కొంచెం బెరుగు బెరుగ్గా అంటున్నారు కాబట్టి ఫస్ట్ టైం కాలరే. సో థ్యాంక్ యూ అండి మణిగారు, మణికుమార్ గారు, బెటర్ లేట్ దాన్ నెవర్ కాల్ చేశారు ఫస్ట్ టైము. మన షో ఎప్పుడు 99.9% ఎప్పుడు తెలుగు షో మనది, కాకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం వి డూ ఇండియన్ షోస్ అన్నమాట. అది
0: సో ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ బే ఏరియాలో మీరు?
11: It's been 2 years.
0: Okay, very good. So మా షో 7 days a week వస్తుందండి. సాటర్డే సండే మధ్యాహ్నం 1 to 3 అండ్ మండే టు ఫ్రైడే సాయంత్రం 7 to 8, ట్యూస్డే 8 to 9 కూడా వస్తుంది. ఈ టైమింగ్స్ అన్ని కూడా మీకు వింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. బట్ వివరాలకి మా వెబ్సైట్కి వెళ్ళండి, virijallu.com. బట్ మణికుమార్ గారు, ముఖ్యంగా మా డిడిడి ఈవెంట్ నెక్స్ట్ సాటర్డే విన్నారా ఆన్ ద ప్లెజెంటన్లో? ఓకే, మీ 2 years అయిందన్నారు కాబట్టి మీరు మరి ఇంతకుముందు వచ్చారో లేదో తెలీదు. ఇది మన నార్త్ అమెరికాలోనే అతిపెద్ద దసరా దివాళీ అండి. ఫైర్ వర్క్స్, రావణ దహన్ చాలా చాలా ఉంటాయి. సో తప్పకుండా రండి. అండ్ వివరాలకి ఎర్లీ బర్డ్ డిస్కౌంటెడ్ టికెట్స్ కి మా వెబ్సైట్ ఈస్ AIAEvents.org. AIAEvents.org. సో తప్పకుండా రండి మణికుమార్ గారు.
2: చెప్పలేదు కదా మణికుమార్, చెప్పండి.
0: చెప్పలేదు
11: నిజంగా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ గివ్ ఎ కాల్ అండ్ హాయ్.
0: ఓకే, నో ప్రాబ్లం సార్, థాంక్ యూ సో మచ్.
2: ఆల్సో మణికుమార్ గారు మళ్ళీ ఎన్ని ఏళ్ళకి చేస్తారో తెలియదు, హోప్ఫుల్లీ త్వరగా చేస్తారని అనుకుంటున్నాను. నవంబర్ 1 మన తెలుగు బాట దీపావళి సంబరాలు ఉన్నాయి శాన్ రోమోన్లో. ఈసారి చాలా అమేజింగ్ గెస్ట్ ఆర్టిస్ట్ విత్ హర్ ఫుల్ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ వస్తున్నారు. హర్ నేమ్ ఇస్ సమీరా భరద్వాజ్. ఆమె షీఈస్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ అమేజింగ్ సింగర్, బట్ యు ఆల్ నో రీల్స్ అండ్ సోషల్ మీడియా వాళ్ళందరికీ తెలుసు. You really YouTube sensation, influencer and great one, ఏమంటారు స్టాండ్ అప్ అన్ని కూడా చేస్తారు. సో షీ ఈస్ కమింగ్ హర్ ఫుల్ లైవ్ బ్యాండ్ అండ్ దిస్ ఇస్ ఆన్ నవంబర్ 1 ఇన్ శాన్ రోమోన్. సో బ్లాక్ దట్ డేట్ యాజ్ వెల్. ఓకేనండి? హలో, వెల్కమ్ టు విరిచల్లు. హాయ్, హూస్ దిస్? Hi Srinivas, where are you calling, ma?
12: What?
2: Where are you calling from? Which city are you calling from?
12: I'm calling from Fremont.
2: Fremont, okay. Srinivas, do you know the answer?
12: My name's not like Srinivas, it's Srimath.
0: Srimath.
2: Oh, Srimath. Oh, I'm so sorry.
0: He got very upset because you're pronouncing it right. Hi Srimath, how are you?
12: See,
0: now it's very pleasant.
2: I know. So Srimath, sorry, Srimath.
0: Srimath, what is your answer?
12: It's okay.
2: Yeah. What's your answer?
12: Rasna.
2: Okay. Did you ever taste Rasna, my friend?
12: No.
2: Just for fun's sake, I think it's still available in Indian stores. Maybe check, ask your parents if they can get you or let you have a sip of Rasna. It's all, they're all sugary drinks, but I'm sure they'll be okay with it. Okay. Srimath, okay. I really hope to see you, your parents and friends on 17th, which is a coming Saturday, dear.
12: Okay.
2: Thank you, Srimath.
0: Yes, and Srimath, how old are you?
12: I'm 10.
0: Okay, great. So Srimath, at DDD, next Saturday at the Alameda County Fairgrounds in Pleasanton, for you, we'll have water balls, water rollers, we'll have zippy pets. There'll be a lot of carnival games that you typically see at the boardwalk in Santa Cruz. And we have cotton candy. We have a lot of fun stuff for you. So you'll thoroughly enjoy all of that along with everything else that we mentioned. So definitely come join us with your parents. Yeah, thank you. 510-573-2562.
2: Hi, welcome to Virichallu.
13: Hello, Vijayji, how are you?
2: I'm doing great. And who's this?
13: This is Atul from Dublin. I spoke to Kalyanji the other day. I was missing you.
2: Oh, thank you, Atulji. Thank you. And welcome back. And thank you for listening to us. And thank you for calling us back. I hope you're all ready for the 17th event, Atulji.
13: Oh, always. Always.
2: Atulji,
13: Dilwale Dashara Diwali banayenge.
2: अगर हो सके तो विल बी समवेयर नियर यू नो वन ऑफ द स्टेजेस वॉकिंग अराउंड. प्लीज आके एक बार हेलो बोलना. विल बी देयर ऑन 16th नाइट डेकोरेटिंग द प्लेस एंड सेटिंग अप द प्लेस एंड विल बी देयर ऑन 17th फ्रॉम 9 AM अंटिल लाइक 1 AM. सो डू कम से हेलो टू अस. या
13: sure would be glad to, yeah, see you in person. Yes.
2: Thank you, Atul ji. Thank you. And do you have an answer for me?
13: Yeah, actually, I was on hold because of commercials. Maybe I did not listen in between. So I think the question may be the same. What Papa kya karenge? If that was the ad.
2: Yes, it is.
13: You asked?
2: Yes, it is. It's the same ad. Yeah.
13: Okay, so basically, I'm just guessing. I have no idea, but I'm just thinking it is Rasna.
2: Rasna. What a great guess, everybody. Even 10-year-old Srimath guessed, Manikumar. No, Manikumar didn't guess anything. Srimath was confident. He said Rasna, and you guessed Rasna. So let's see. Let's see who's correct. Thank you.
0: Thank you, thank you, thank you. Last call for this question.
2: Hello, welcome to Virijallu. Hello.
14: Hello,
2: you're hello. You're on air. Who's this?
14: This is Amira.
2: Hi, Amira. How are you?
14: I'm good.
2: Where are you calling from, Amira?
14: Cupertino.
2: Okay, my dear. What's your guess?
14: Suzuki Samurai bike.
2: Suzuki Samurai bike. Yes. For the earlier question, but thank you for, remembering and calling us. Amira, please let your parents know to get the tickets as soon as possible and we'd love to see you enjoy the festivities on October 17th, which is the next Saturday.
14: Okay, I'll see you too.
2: Thank you, Amira.
0: Thank you, thank you, thank you. Once again, this hour of Virijallu is brought to you by Chat Bhavan. Here are the October specials at all the locations of Chat Bhavan. Pizza bites, crispy pakoda platter with chai, galauti kebab, samosa paratha with raita, beetroot kofta curry with spinach puri, Vijayawada biryani with raita and salan, Amritsari pedi kulcha with Peshawari channa and chai, mango masala drink and roasted peach brulee. All of this October specials at all the locations of Chat Bhavan. Enjoy the October special along with the trademark delicacies. And also, if you have any party, any...

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Family 4-pack. Visit bolly923fm.com.
9: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
10: to the most intelligent listeners in the world.
9: You're listening to America's Bollywood station.
10: Bolly 92.3 FM.
9: KSJO San Jose.
10: San Francisco.
9: And Oakland.
10: A Silicon Valley Asian Media Group owned station.
11: Hi, this is Nani.
12: Hi, this is Nani.
11: And మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
13: విరిజల్లు రేడియో మజా చేయాలా. Mantra India is now available for full-service catering.
14: Full-service catering.
13: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
15: Rooted in dairy traditions, Gopi Dairy brings you the authentic taste your family has always loved. Gopi's pure ghee, that rich golden aroma that transforms every dish. Made in India, trusted in your kitchen. Our paneer, just two ingredients, no shortcuts. The foundation of countless family recipes. Our whole milk yogurt, creamy, tangy, alive with flavor. No starch, no gums, no preservatives. Just pure, delicious yogurt. Gopi Lassi and Malai. The taste of authenticity in every spoonful. Gopi Dairy. Enjoy the goodness of pure ingredients. Available at your local Bay Area retailers. Join us for Dashera Diwali Dhamaka. Powered by Gopi Dairy. On October 17th at the Alameda County Fairgrounds in Pleasanton. From 12 p.m. to 11 p.m. Visit the Gopi booth and enjoy delicious lassi.
16: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
17: TNC apply.
15: This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
18: Amritam kuda amma cheti vanta mundu digadudupe kada. Amma chese aa bundi laddu, ravva laddu, chekkalu, chegudilu, aa karapodi, kandipodi cheptunte naake noorurpothundi. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
8: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
12: On your mark, get set, transfer.
14: Transfer?
12: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
17: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
19: We beat Google rates. Check for latest.
20: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com. This festive season, send money home fast, securely and conveniently with Zoom. Zoom, a PayPal service, is a proud diamond sponsor of Dashera Diwali Dhamaka on October 17th, 2026. With Zoom, you can enjoy a promotional first-time exchange rate on your initial transfer. Plus, you get $0 Zoom transfer fees on eligible transactions to India. Visit Zoom.com or download the Zoom app to send money to India today. Visit the Zoom booth at the Alameda County Fairgrounds in Pleasanton on October 17th from 12 p.m. to 11 p.m. and learn about Zoom's exchange rates to India and win exciting gifts. Download the Zoom app or visit zoom.com to send money to India today.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్.

0: Welcome back to Virijallu. Welcome to the last few minutes of the show. I'm your host Vijaya Asuri. And in the first hour, we enjoyed the 90s ads and we'd love to continue with the same theme, same topic in the next 20 minutes as well. And after that very important chit-chat, I'm back by myself here. And the very first ad, you're going to love this ad. And by the way, for those of you just joined our show, those of you just got on the road now, today's theme is all about those beautiful memories and the television ads that we totally remember, we buy hard, and we can even today, after 20 years, 30 years, 40 years, we can even sing those ads. So that's how impactful those ads are. So we've been featuring the 90s ads for last 3 to 4 different weeks. Now, I think probably today is the last day before our next event. So let's catch a couple of ads in this next 15, 20 minutes. And for those of you who can recognize what that ad is and what the product that they've promoted, the number to call is, remember, 510-573-2562. And I got a couple of texts from our listeners saying that you're reading out your number too fast. Go slow. So that's why I'm just giving this number very slow. Call this number, identify the ad, or even if you don't identify, just to say hello to me, call us. And for doing so, you will today, the last few minutes, the lucky winners will win movie tickets to the movies playing in Cine Lounge, particularly Drishyam 3 and Hanuman Ansh, and a lot of regional movies that are successfully playing in Cine Lounge, as well as one lucky winner will win a pair of tickets to the Dashara Diwali Dhamaka. So let's see how many of you are still listening. And this is the most iconic popular ad. And I'm featuring this. If you recognize, I'm sure you will. Call me and give out the name.
1: ये जमी ये आसमां हमारा.
0: Ouch. Okay. I thought the name's gonna start. Maybe, yeah, just start one more time. Remember where you started? From there, yeah. So what is that ad?
1: ये जमी ये आसमां, हाँ, ये जमी ये आसमां हमारा.
0: Yeah. Oh my God. Okay. That ad, if you recognize this ad, call us at 510-573-2562. I repeat, 510-573-2562. Because this, not only this ad, but even this particular product, it was, and I'm sure few people still have it. It's part of our daily households, you know, for all our families, middle class families and all those working families. And I remember seeing the young kids sitting right in front of their dad or mom riding this particular thing. So call us 510-573-2562 and let's talk about it. Let's take that first call. Hello. Hi, welcome to Virijallu. Hello.
2: Hello.
0: Hi, you're on air. Who's this?
2: My name is Smita.
0: Hi, Smita. Which city are you calling from, Smita?
2: I'm calling from Fremont.
0: Fremont. So, Smita ji, did you recognize this particular ad?
2: Yeah, it's the Bajaj ad.
0: Okay. And do you really feel as fond as I felt for this one?
2: What is that?
0: No, I said, I have, you know, fond memories of this particular product as well as this particular jingle. Do you feel the same?
2: For sure.
0: Okay. Yes. Thank you, Smita ji. Thank you.
2: Kind of made it like the family vehicle, right?
0: I know.
2: Everyone will go on a Bajaj, even though everyone may not fit.
0: I know. Still, yeah. You'll be surprised. And Smita ji, I hope you heard about it, Dashara Diwali Dhamaka.
2: Yes, I have.
0: Okay, I hope you're coming.
2: Yes, I'll try my best.
0: Please do, because please we request everyone to be part of that Hanuman Chalisa Sahasrapath, the Sindur Kela, the Rath Yatra, the Mahamangal Arti, with thousands of, tens of thousands of people there witnessing the largest Ravan Dahan, the 40 feet Ravan Dahan, and the longest fireworks up close and personal. Wow. So don't miss it. And the tickets, the early bird tickets are available right now on AIAevents.org. Please grab them. Yeah. Thank you, Smith.
2: We have visited before. I mean, the Ravan Dahan is huge.
0: Or bhi badhiya aur bhi achha is baar. Zarur aayega. Thank you, Smita ji. Thank you. Hello, welcome to Veri Jallu.
3: Hi.
0: Who's this?
3: This is Aditi.
0: Hi, Aditi ji. Is it the same Aditi ji from San Jose?
3: Yes, it is. I have my fingers crossed because I really need to win some tickets for this entry.
0: Okay. And Aditi is our comp plan girl, our first caller who called us this morning. Right, Aditi ji?
3: Yes, yes, I have.
0: Thank you. And Aditi ji, tell me, what's your guess?
3: So it is Hamara Kal, Hamara Aaj, Buland Bharat Ki Buland Tasveer, Hamara Bajaj.
0: Hamara Bajaj. Arey, kya likha hai? What word? Beautiful. Yeah. Simple words and yet such strong message.
3: Yes. It had become a childhood favorite song, right?
0: Yes.
3: For all of us.
0: And even the tune is so good. It really feels, you know, it really feels very good. Yeah. Thank you, Aditi ji. Thank you. I'm more or less giving away the answer while talking to my amazing callers, but still keep those calls coming. I'll take the calls. The number to call is 510-573-2562. Hi, welcome to Veri Jallu.
4: Hello.
0: Hello.
4: Hi, this is Rahul from Pleasanton.
0: Hi, Rahul. How are you?
4: I'm good. How are you?
0: Excellent, Rahul ji. Tell me. What's your answer?
4: The answer is Bajaj.
0: Bajaj. Do you have any fond memories with that, with the particular product which we are talking now, Rahul ji?
4: Yeah. Well, I used to sit on it with my uncle and, you know, ride around the city.
0: Nice memories. Nice. Thank you. Rahul ji from Pleasanton. You know, na, October 17th, kya ho raha hai Pleasanton mein?
4: DDD.
0: DDD. Dashara, yeah. Diwali, Dhamaka. Thank you. Thank you for saying DDD, because we always you know, very fondly call it as DDD, but you know, on air we say this long name, Dashara, Diwali, Dhamaka. So I hope pretty soon all our listeners also know that you call it acronym or something, right? That word DDD.
4: Yep.
0: Thank you. Yep. Thank you, Rahul ji, and stay tuned.
4: Thank you.
0: Hello, welcome to Veri Jallu. Hello, you're on air. Hello. Okay. Hi, welcome to Veri Jallu.
5: Yeah, hi.
0: Who's this? Can you reduce the radio volume behind you, please?
5: Yeah, sure.
0: Okay, tell me. Who's this?
5: Yeah, this is Prasanna from Milpitas.
0: Prasanna?
5: From Milpitas.
0: Milpitas. Hi, Prasanna. How are you?
5: Yeah, good. How are you?
0: Very good. Prasanna, what's your mother tongue, Prasanna?
5: My mother tongue is Telugu.
0: Telugu. అందుకనే నేను టక్కన మీతో తెలుగులో మాట్లాడదామని అడిగాను నేను. సో ప్రసన్న గారు, చెప్పండి మీ ఆన్సర్.
5: ఆన్సర్ బజాజ్.
0: బజాజ్. ఎప్పుడైనా ఎక్కారా?
5: Yes.
0: తొక్కారా? యాడ్ బాల్ చాలా బాగుంటుందని ఒప్పుకుంటారా?
5: చాలా చాలా చాలా.
0: ఓకే, థ్యాంక్ యూ. అండ్ ప్రసన్న గారు, ఆ 6-8 ఎక్కితే స్ట్రైట్ అక్టోబర్ 17th ఎక్కడికి వెళ్ళిపోవచ్చు?
5: డిడిడికి
0: వెళ్ళిపోవచ్చు. ఎక్సలెంట్ అండి. అండ్ తప్పకుండా వస్తున్నారు కదా? థ్యాంక్ యూ ప్రసన్న గారు. అండ్ ప్లీజ్, ఇఫ్ యూర్ ఐ హోప్ యువర్ ఫాలోయింగ్ అస్, ఇఫ్ నాట్ గో టు AIA.events. అలాగే తెలుగు అమ్మాయి కదా మీరు, BATA.events కూడా ఫాలో అవ్వండి, బికాస్ మన బాటా దీపావళి నవంబర్ 1st జరగబోతోంది. అందులో ముఖ్య అతిథి ఎవరు? అద్భుతమైన మ్యూజిక్ కాన్సర్ట్ తోటి సమీరా భరద్వాజ్ తన ఫుల్ లైవ్ బ్యాండ్ తోటి వస్తున్నారు. అండ్ యు నో రైట్, సమీరా ఇస్ నాట్ ఓన్లీ ఎ సింగర్, షీఈస్ అ హోస్ట్, ఇన్ఫ్లుయెన్సర్, వెరీ ఫేమస్. సో ఆ డేట్ కూడా బ్లాక్ చేసుకోండి. అండ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ శాన్ రోమాన్. అది కూడా అంతే, 6-8 పట్టుకుంటే వచ్చేయచ్చు స్ట్రైట్ మీరు. సో అక్టోబర్ 17th అండ్ నవంబర్ 1st, రెండు డేట్స్ గుర్తు పెట్టేసుకోండి. ప్రసన్న, ప్లీజ్ ఫాలో అస్ వన్స్ అగైన్ AIA.events. అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో షేర్ ఇట్ ఇన్ యువర్ గ్రూప్స్, ఇన్ యువర్ నేబర్హుడ్స్ ఆల్సో అండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ. లెట్స్ టేక్ ద నెక్స్ట్ కాల్. హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. Hello, you're on air. Who's this?
6: నా పేరు అనుష అండి.
0: అనుష గారు ఎక్కడి నుంచి అండి?
6: డబ్లిన్
0: నుంచి. పక్క పక్క ఊర్లే, డబ్లిన్ ప్లెజెంట్ అను. 17వ తారీఖున జస్ట్ అలా నడిచి కూడా వచ్చేయచ్చు, ఏమంటారు? ఓకే, ఆన్సర్ చెప్పండి అనుష గారు. అవునండి అవునండి అవునండి. లేదు మారలేదు, మార్చే వ్యవధి లేదు. చక్కగా కాలర్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నాం. సో చెప్పండి. ఓకే, సో మమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఏఐఏ డాట్ ఈవెంట్స్ అవ్వండి. అండ్ కొత్తగా గణేష్ ఫెస్టివల్ కి థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ దగ్గరే శాన్ రమోన్ లోనే నవంబర్ 1న బాటావారి దీపావళి సంబరాలు జరగబోతున్నాయండి. ఆ దీపావళి సంబరాల్లో మిమ్మల్ని ఉర్రూత లోగించడానికి సమీరా భరద్వాజ్ విత్ హర్ లైవ్ బ్యాండ్ తోటి వస్తున్నారు. అండ్ సమీరా భరద్వాజ్ ఇస్ యునో సో ఫనీ అండ్ సో ఏమంటారు, అమేజింగ్ సింగర్ తో పాటు ఆమె రీల్స్ మీకు అందరికి తెలుసు. షీ సచ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. ఇట్స్ ఫన్ టు హ్యావ్ హర్ వన్ లైనర్స్, హర్ స్టాండప్ కామెడీ యాజ్ వెల్ అస్ హర్ సింగింగ్. అట్లా అన్నమాట, అన్ని డబుల్ ట్రిపుల్ ధమాకా. సో మీరు రండి, నవంబర్ 1 అండి అది. ఓకే, శాండ్రమోన్ లోనే. థ్యాంక్ యూ అండి. ఫాలోవర్స్ ఆన్ బాటా డాట్ ఈవెంట్స్ యాజ్ వెల్. అనుష గారు, ఐ సీ యూ ఆన్ అక్టోబర్ 17 కదా? థ్యాంక్ యూ. అండ్ హనుమాన్ చాలీసాలో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు కమ్ ఎవ్రీబడి బై 4 o'clock. సో అందరూ నిలబడి అక్కడ హనుమాన్ విగ్రహం ముందు కలిసి స్తుతించొచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు వీరి జల్లు.
7: విజయాజీ కళ్యాణ్ గారు, హియర్స్ మై మ్యూజికల్ ఆన్సర్. ఏ సమీ ఏ ఆత్మ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: చెమ్మ.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: గ్రంథి తీర్చడానికి నా దగ్గర మంది ఉంది.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: in a cup.
1: Don't stop dancing. Pona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

don't stop dancing. Bonacalu loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Use and is committed to data privacy and protection. Visit Zoho.